0: హలో మీరు
1: ఏమో
0: మూగా
1: మూగా మొన్నో
0: నువ్వు
1: ఇక్కడ ఏది భూమా కాందరకు
0: కాందరకు
1: ఏ
0: చౌకీరు తా ఇక్కడ ఏది
1: ఇరవేనే
0: ఇంకే కూర ఉడేనే
1: ఇరు అదే కాదు
0: మొన్న
1: ఏంటే
0: ఏంటే అంశాన్ని అక్కడ మేకి రాగుతుంది
1: అగ్ని
0: మగ నమ్మదాత మా కొంతి
1: తమ్ముధరకోగారు
0: ఏ రగిని తీరు రే మే నాన్సారు తే ముందు మెజా మెండగా అంత వాళ్ళు కానీ తవ్వు అంతవరకు తగ్గి కరోనా కూరు ఓ నమ్మబూతో అబంబు.